ఎన్ని సీట్లు ఉండేవాళ్ళు రావాల్సిన వయసులో ఈ చట్టం ఉన్న వయసులో ఐదు నాకు ఒక అవకాశం ఇచ్చి ఈ చెంటు మైక్ ఐదు నాకు నాకు సంకం ba su da komai duniya da suke talakawa sun yi da mai sun yi da arziki sun yi da wadata wadanda ba su da komai